0: ரெஜிஸ்ட்ரேஷனோ வெள்ளு.
1: சரி, பேசி பாக்குறேன்.
0: நமஸ்காரம், நமஸ்காரம், வணக்கம், வணக்கம். నేను కాకినాడ కాంచనమ్మా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కూర్చోండి, ఉక్కారండి. ఏమిటయ్యా పెట్టాలి? ఆ పోయస్ గార్డెన్లో ఉన్న వీడు అదే అంజా నంబరు. మీరు ఆశపడ్డారని నేను కేళిపెట్టాను. విషయం తెలియాము నేను కొన్నాను. కొన్నానంటే ఏమేది?
2: వాంగిట్టా?
0: అదే, నేను వాంగిట్టాను. విషయం తెలిసినప్పుడు మనసు చాలా కష్టమైపోయింది. మీరు పెద్ద మనిషి కదా, నేను మీ ఫ్యాన్ కదా, ఆ వీడు మీకు పుడిచిపోయింది కదా, ఇప్పుడు నుంచి అది మీరే కదా. ఏమి వెల కుడతాలం సరి. ఆహా,
1: నిజమావ சொல்றீங்க? அப்ப அந்த வீட்டை எனக்கே கொடுத்துறீங்களா?
0: ஆரம்பம்ல ஏதோ பழபழி ఉంది. అదేంటది? సరే, అది ఎందుకులే, నాకు కే రిజిస్ట్రేషన్ 1 రూపాయి ఇవ్వండి.